0: రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి ఆకాశ శివదన టకారాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్కా రాకా శివదన సెట్ టు ఆదితాళ్.

0: మీరు ఉన్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్రగిరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కె సుబ్రహ్మణ్యం మృదంగం పై శ్రీ కెపి శ్రీనివాసన్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివ యనాద పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Modali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanarada, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి స్మరవారం వారం తిలంగ రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్రక చేరినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Sri Modali Murali Krishna. He was accompanied on violin by Sri K. Subramaniam and on Murdangam by Sri K. P. Srinivasan. This program was contributed by Ashwani Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to a Veena recital by Karaikudu Sri Sambasiva Iyer, supported on Mrudangam by Karaikudu Sri Muthu Iyer.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Inati Karnataka Sangeetha Karyakramamlo కరైకుడి శ్రీ సాంబశివ అయ్యర్ వీణావాచక చేరి వింటారు. మృదంగ సహకారం కరైకుడి శ్రీ ముతు అయ్యర్.
1: ఫస్ట్ లిజన్ టు ఎప్పులియార్ తురస్వామి అయ్యర్ కృతి సరసీరుహ ఇన్ రాగ్నాట సెట్టు ఆదితాళ్.

0: నిరవధి సుఖద రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి నిరవధి సుఖద ఇన్ రాగ్ రవిచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వసంత రాగంలో త్యాగరాజ స్వామి కృతి సీతమ్మ మాయమ్మ రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి సీతమ్మ మాయమ్మ ఇన్ రాగ్ వసంత సెట్ టు రూపక్ తాళం.

0: భజరేయరే మానస కర్ణాటక దేవగాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య భజరేయరే మానస ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కే సంగీత కళ గాత్ర కచేరీ వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పి రామదాసు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపమును కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic vocal recital by Srimati K. Sangeeta Kala. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Ramadasu on mridangam. Srimati Sangeeta Kala continues her vocal recital with Sundari Ni Divya Roopamunu, a composition of Thyagaraja Swami in Rag Kalyani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కుంతల వరాళి రాగంలో తిల్లాన ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ రచన
1: శ్రీమతి సంగీత కళ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ తిల్లాన ఇన్ రాగ్ కుంతల వరాళి అ కాంపోజిషన్ ఆఫ్ ఎం బాలమురళి కృష్ణ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి కే సంగీత కళ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి రామదాసు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి కె సంగీత కళ. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి రామదాసు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్. Anytime Indian music.